0: మామూ స్పలిత బాబా ఉన్న ఉంచవాలని వాళ్ళ కత్తి నేసరు లేకపోతే బాబాకు
1: सर कति भिजाउनु आँखा कति रुवाउनु मन लाउरेको जीवन आज छ भोलि छैन एक बारको जुनीमा हामीले पनि त रमाउने अधिकार छ नि सर हजुर गाउनुहोस् हामी रमाइलो गर्दै नाच्छौँ जाउँ सर

0: మాము స్పలిత బాబా అను ఉంచవాలని వాళ్ళ కత్తి నేసరు లేకచని బాబాకు.
1: सर कति भिजाउनु आँखा, कति रुवाउनु मन. लाउरेको जीवन आज छ भोलि छैन, एक बारको जुनीमा हामीले पनि त रमाउने अधिकार छ नि सर. हजुर गाउनुहोस्, हामी रमाइलो गर्दै नाच्छौँ. जाउँ सर.